వస్తేనగతక్ వస్తేనగతక్ కహ అవనే దేవతమైను లగా వహనాత్రౌ యు అహ్నిని తమ్మనే దేవుంస్తేతే మదజవన స్టాస్తగంద తపచ్కుత్ వనే దర్జస్ బేబీ హోనస్తేదవన్ Thank you.